నారాయణ భగవాన్ కి జయ. సో దిస్ ఇస్ డివైన్ భజన్ అవర్ హోలీ గురుజీస్ ఇన్ అవర్ హార్ట్ డివైన్ ఫ్లవర్ ఈస్ కేమ్ అవుట్ అండ్ హీ రోట్ ఇన్ బుక్ అండ్ దిస్ భజన్ ఇస్ ఇన్స్పైరింగ్ టు భక్తాస్ ఓ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ మేక్ యువర్ ఫ్యూచర్ ఇన్ ప్రజెంట్ దేర్ఫార్ వేక్ అప్ రిమెంబర్ యువర్ డ్యూటీ అండ్ ఫుల్ఫిల్ యువర్ ధర్మ దట్ ఈస్ హ్యూమన్ లైఫ్ గాడ్ ఆల్వేజ్ ఈస్ దేర్ ఓమ్నీ సెంట్ అండ్ ఓమ్నీ ప్రజెన్స్ ఎవ్రీవేర్ బట్ వి నీడ్ టు ఫీల్ అండ్ బీ డివోటీ బీ డివైన్ లైఫ్ సో దిస్ గ్లోరీ ఆఫ్ ద గురుదేవ్స్ పరంపరాస్ యోగీస్ రిషీస్ అండ్ ద గైడింగ్ అస్ ప్రొటెక్టింగ్ అస్ అండ్ గివింగ్ ఆల్వేస్ ద డివైన్ పాత్ టు అస్ సో వీఆర్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ దట్ వీఆర్ హియర్ అండ్ వీఆర్ థింకింగ్ ఆల్వేస్ టు విషు గురుజీస్ హెల్త్ హెల్త్ ఈజ్ ఫస్ట్ వెల్త్ without health without good health is all wealth is not so good for human life so health is necessary day and night we all devotees thinking about Vishu Guruji's health and he Vishu Guruji also thinking all of us and we are all in under the one tree and we are all praying under divine umbrella of Mahaprabhu ji this is divine umbrella bhakti sagar the ocean of the bhakti the ocean of the our bhakti what we call bhakti this divine name of God. So pray always to Vishu Guruji's health and repeat mantra time to time physically, mentally, spiritually when you have time repeat mantra for Vishu Guruji's health. We are all here because of Vishu Guruji. We are all here because the holy guruji we are all here because our parampara rishis gave us guidance and protection so we all need to think to Vishu Guruji's health and always repeat mantra pray to supreme cosmic light gurudev gave us the blessing and remove all disease and all disturbance which are they everywhere remove away and protect us so please sit comfortably we will sing three time om through the om we will pray to cosmic light to our parampara to give the protection and good health to Vishu Guruji so we will sing three time om deep inhale bayo sidha bayo teen bar om ro uchcharan karola bav ji re swaste re vaste to sidha be para ne aankh ban kar pri na gyaro swas le paro na yo om ro uchcharan karola po hang hate teen bar dekhe theek hai please the deep inhale